వేళవిడ దావాలు ఎగట లంకారెడ్డి వెడతాన సమగ ఎత్తే కుబ సెమట వాసనామ సత్ పిరి సత్యంతేకట వగేమ సత్యకట ఆశీర్పతన మామ రంజన్ ధర్మరత్న వేసిన వీడు దా నెక్స్ట్ ఓక అబ్ డ్రైసే నువ్వ హియర్ బై రాడియో డామ్స్ట్రెట్ మిట్ లంకా రాడియో సెండు ఇస్ ఊన్సో ఇస్ అదన్ సూపర్ టోలర్ సోనిగ ఓక అబ్ పుంసే నువ్వ గిఫ్ట్ పోలీస్ రాడియో సెండు బీగోస్ హియర్ బై రాడియో డామ్స్ట్రెట్ ఇట్ మైన కొలేగ ఎలిస్ ప్లిస్టర్.